0: This is Ragam 24/7 DTH in the Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్ములు సత్యవతి వైలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణ కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎన్నడు జూతునో, కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీమతి అమ్ముల సత్యవతి. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. శ్రీమతి సత్యవతి బిగిన్స్ హర్ కాన్సర్ట్ విత్ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఎన్నడు జూతునో ఇన్ రాగ్ కళావతి సెట్ ఆదితాళ్.

0: అపరాధములన్నీయు మన్నించి లతాంగి రాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: You will now listen to a composition of Patnam Subramanyayyar. Aparadhamulanniyum mannichi en rag latangi set to Aditaal.

0: ఇప్పుడు హిందోళ రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన భజరే గోపాలం ఆదితాళం.
1: Now listen to a composition of Sadashiva Brahmendra, Bhajare Gopalam, in Rag Hindolam set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమ్ములు సత్యవతి వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజ మానస బహుదారి రాగం ఆరితాళం తులసీవనం కీర్తన.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You are listening to Karnataka Classical Violin Concert by Srimati Amula Satyavati. She is accompanied on mridangam by Sri Varanasi Kali Prasad Babu. Srimati Satyavati continues her recital with the composition of Tulasi Vanam Bhaja Manasa in Rag Bahudari set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జగదోద్ధారణ కాపీరాగంలో పురందాస దేవరనామ ఆదితాళం.
1: శ్రీమతి సత్యవతి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ పురందరదాస దేవరనామ జగదోద్ధారణ ఇన్ రాగ్ కాపీ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంఘ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అమ్ముల సత్యవతి వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Srimati Ammula Satyavathi. She was accompanied on mridangam by Sri Varanasi Kali Prasad Babu. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for RAG 24/7 DTH. Anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dori by Sri N. Anjaneyulu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజగారి సాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కృతి తెలియలేరు రామభక్తి మార్గమును. ఇన్రాక్ ధేనుక సెటు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి వారి కృతి.

0: நெக்ஸ்ட் லிசன் டு மாரவைரி ரமணி எத்தியாகராஜ சுவாமி கிருதி இன்றாக் நாசிக பூஷிணி செட்டு ரூபகத்தாள்
1: కార్యక్రమంలో తర్వాత మారవైరి రమణి నాసికా భూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dolu by Sri N. Anjaneyilu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజ గారి సాక్సోఫోన్ విన్నారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూర్ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరీ వింటారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్. ఘటంపై శ్రీ తిరునిల్వామలై విల్లాద్రి అయ్యర్. కార్యక్రమంలోగా వినండి తోడి రాగవర్ణం ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
2: Listen to a Carnatic classical violin concert by Sri Mysore T. Chowdhury. He is supported on violin by Sri R. K. Venkatrama Shastri. He is accompanied on mridangam by Sri S. V. S. Narayanan and on ghatam by Sri Tirunilvamalai Nadri Ayyar. Sri Chowdhury begins his concert with a varnam of Patnam Subramanya Ayyar in Rag Todi set to Aditaal.

0: ఇప్పుడు వినండి దేవ దేవ నాటకురించి రాగంలో స్వీయ రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కృతి దేవ దేవ ఎన్ రాగ్ నాటకురంజి సెట్ టు ఆదితాళ్.

0: అభిమానమెన్నడు కుంజరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అభిమానమెన్నడు ఇన్ రాగ్ కుంజరి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి కలియుంటే కదా ఇన్ రాగ్ కీరవాణి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మైసూర్ శ్రీ టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్విఎస్ నారాయణన్, శ్రీ తిరునిల్వామలై విల్నాద్రి అయ్యర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసా శ్రీరామచంద్రుని మరవకవే, ఈశ మనోహరి రాగం, ఆదాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయోలిన్ కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ టి చౌడయ్య. హీ సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఆర్కే వెంకటరామ శాస్త్రి. హీస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎస్విఎస్ నారాయణన్ అండ్ ఆన్ ఘటం బై శ్రీ తిరునిల్వామలై విల్నాద్రి అయ్యర్. శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మనసా శ్రీరామచంద్రుని మరవకవే ఇన్ రాగ్ ఈశ మనోహరి సెట్ టు ఆదితాల్.

0: ఇప్పుడు వినండి ప్రసన్న పార్వతి బిలహరి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: శ్రీ చౌడయ్య కంటిన్యూస్ హిజ్ రిసైటల్ విత్ ఎ సెల్ఫ్ కంపోజ్డ్ కీర్తన ప్రసన్న పార్వతి ఇన్ రాగ్ బిలహరి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఆడోడి కలద, చారుకేసి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: శ్రీ చౌడయ్య కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఆడమోడి కలద ఎన్ రాగ్ చారుకేసి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మైసూరు టి చౌడయ్య వయలిన్ వాద్య కచేరి విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ ఎస్వీఎస్ నారాయణన్, ఘటంపై శ్రీ తిరునిల్వామలై నాద్రి అయ్యార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ టి చౌడయ్య. హీ వాజ్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఆర్కే వెంకట్రామ శాస్త్రి. He was accompanied mridangam by Shri S.V. Narayanan and on ghatam by Shri Tirunilvamalai Vilnadri Ayyar. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.